0: గారె గారె
1: జరబడదు
0: గారె గారె
1: సూర బదల
0: గారె గారె
1: అమ్మక
0: గారె
1: సూరకి తర ఇన్నాయాదు
0: ఎక్క చతుర నార అమ్మ చూడగలది ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరకగదే మేదే మన్ కే ద్వార ఏ భూత చ

0: గారె గారె
1: నరబడసే
0: గారె గారె
1: ఏ సూర బదల
0: గారె గారె
1: ఏ అమ్మక బట్ట
0: గారె గారె
1: ఏ సూర కి దరది ఏ సూర ఇన్నాయా అది
0: ఎక్క చతుర నార అమ్మ చూడగలది ఎక్క చతుర నార
1: అమ్మ పక్కడ కదది
0: మేరే మన కే ద్వార ఏ భూత జాత అమ్మ మదత జాత అరే ఏ ఏ ఏ

0: గారే గారే
1: జర పడేసి
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక పట్ల
0: గారే
1: సూరకి తరది ఎన్నాయా అది
2: ఎక్క చతుర నార అమ్మ చూడటనైతే.